0: విద్యాం ప్రదేహి
1: పరమాండమస్తుతే అచ్యుతం కేశవ రామ నారాయణ కృష్ణ దామోదర
0: వాసుదేవం
1: హరే శ్రీరామ మాధవం గోపికా వల్లవ జానకి
0: నాయకం శ్రీరామ.